బ్లాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు, కాంత దిచ్చమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు, ఆ దాచుకున్నది దోచుకుంటే సబ్బల పోతారు, చిత్తర పోతారు, నాను కూడా సజ్జాతానే.